0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరి వింటారు. వాద్య సకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
2: లిసన్ టు ఎ కర్ణాటిక్ జలతరంగ్ రిసైటల్ by Shri Mangalampalli Suryadeepthi. Accompanying artists are Shri B.S. Narayanan on violin and Shri P. Jayabhaskar on mridangam. Shri M. Suryadeepthi begins his Jalatarang recital with Raghunayaka.

0: ఇప్పుడు ఆనంద భైరవి రాగంలో శ్యామశాస్త్రి కృతి మరి వేరే గతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి మరి వేరే.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సుదీప్తి గారి జలతరంగ వాద్య కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్ మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఎవరురా నిన్ను వినా మిశ్ర చాపు తాళం
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic Jalatarang recital by Shri Mangalampalli Suryadeepthi accompanied by Shri BS Narayanan on violin and Shri P Jayabhaskar on mridangam. Continuing the concert, now listen to Yavarura Ninnu Vina, a composition of Thyagaraja Swami in Rag Mohana set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా
1: భజన్
2: శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి కంక్లూడ్స్ హిస్ జలతరంగ్ రిసైటల్ విత్ భజన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic Jalatarang recital by Shri Mangalampalli Suryadeepthi, accompanied by Shri B.S. Narayan on violin and Shri P. Jayabhaskar on mridangam. This program was contributed by
0: Akasavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena recital by Sri R. Visveswaran. Murdanga support is by Sri Patri Satish Kumar. Ragam Nirantara Bharatiya Sangeeta Srevanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్. ఫస్ట్ లిజన్ టు శ్రీ సరస్వతి. ఈ నారభిరాగం సెట్టు రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా శ్రీ సరస్వతి ఆరభిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ లక్ష్య లక్షణ, రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ ఇన్ ముఖారి రాగం సెట్ టు రూపకతాళం. ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరీ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్య లక్షణ, ముఖారి రాగం, రూపకతాళం, స్వీయ రచనా.